తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయ్యకాయకి నాటు నాటు నాటు.

ఇంటర్వ్యూ ఎవరైనా కూడా జంకకూడదు. అరుగులు స్థిరంగా వేసి, పిడికిలు బిగించి ముందుకు సాగాలి, కార్యం సాధించాలి.